0: నువ్వు సానే స్థానం తాచా నలబత్ మంగ సకాంతనాన్ని ఆవశ్యక తు జంగోని శ్యాం కంగ్రే నువ్వు జంగ హోయోం కావి బరణి ఎత్తి దోసుంబా సలాం కా ఇచ్చింగ్ సారంగ్ చెప్తాతో
1: మణికంబు మణి